రాష్ట్రపతి రమయ్యా కేకును చేతపరాని గమనమూల్తే గమనద్రష్టాన్ని జంతు సాజ సవార సింగార్యా గర్భగన మే జన ఉభార్యా బహార్ వ్యవస్థా తుజే ప్యారే దూధ భార జోబన భోజన సుఖ సూద బిర్ధ భయ ఉపర సాగ సైన్ ముఖ పయావు బైఠ గౌ దైన్ ఏ నిర్గుణ గుణ గశున్న బుజ్జయ బక్ష ల్యావు తావు నానక సిజ్జయ జయ ప్రసాద హరుపుర సుఖ భసయ సుత ప్రాత్ మిహిత బనత సంఘస జయ ప్రసాద పీవే శీచల్ జలా సుఖదాయి పవన పావ కమలా జయ ప్రసాద భోగే సబ రసా సగల సమగ్రి సంసాద్ భసా దినే హస్త పామ కర్ణ నేత్ర సనా

అనుగమన మృగాష్టపది సంత అంతర్ప్రభుఠానా ప్రముఖాగా మిఠా సగల సమగ్రీయకటమాహే అనుగ్రంగ నానా దృష్టాహే నవనిత అమృత ప్రముఖా నామ దేహి మేస్కాభిశ్రామ స్వన సమావత్ అనహత నాదు కహన్నా జాయి ఆచార విస్మాద్ తేన దేఖ్యాస్యావ దిఖాయ నానక్ తిజన్ సో జీపాయ స్వంతర సో బహర్ ఆనంద

పిన పోగు పోగు కాగ పసమడ పౌరుషదాయ వడ హోదున దర్ కల్ సంగల్ కత్ చలాయ అగ్గే కర్ణి కీర్త వాచే పహలి ఖకర్ సమజాయ థౌ నహు పౌందీయన్ సుణే క్యా రువాయ మన అందా జనమ గవాయ మన అందా జనమ గ